బుసుబూజ పైఖా ఓ నగమలాన్ సౌని కహాబ ఓ బుసు బుసు డిని నం పైఖా ఫైడి బేరావు నహి నం